ఏ జీరాధన మొలకు కౌటిలంబిక కౌకుమిరి మిరి మాధవ సుసర్వ్యాపి సంసంసరునామి ధ్యానభూషం సంసర్ పాపి బిలావల్ పితృకోరి గాగర్ ఆన లీత జీయో గాయో తన బాణ గుచుగునా సూదే